0: కందుకు కనుక కాజులందరూ జరువారు చేశారని మతం.
1: బరాబరి సాయి పేరు సూరాబుడు కూర్చుని ఖేదేందరి శ్రీకరే
0: నేపతుంది.
1: అడే కూచు ఏ సాయి నేపు
0: బాబాకి ముందు నేపు పోచాలి
1: ఏమని.